కాశీ పోదా నంబర్ తాస మాత మెసేజ్ కవలేసి ఔదా బిల్లడు నా కాస్మెటిక్స్ పాకిస్తాన్ పోదా బెహతరీన్ ప్రోగ్రామ్ కి తాస ముంగ సర బరఖా ఖస్తే సిజి గురు చి జమంగ కమ నవి లిసనర్ రాజి ఔదా దగా నవి కాల్ దదగా జమంగ ద బిల్లడు నా దగా తమ కాల్ పఖర్ సర షురు దై దహి దర్ మొహమ్మద్ అస్పతాల్ దగా దయా లసమ కాల్ షురు దై గురు చి జమంగ పోదా నవి కలును కి ద అస్పతాల్ ఉప బిల్లడు నా కి ముంగ సర కమ లిసనర్ రాజి ముంగ సర పోదా బిల్లడు నా ఫీమిలి కి ఖపల్ జానూన షామిల్ ఐ ఔ కమ లిసనర్ జమంగ ద బిల్లడు నా ద ఫీమిలి హిస్సా జుడిగి ఫగో దస్తాస టోలు లగన డి రజాత మననా దా ఎఫ్ఎం 93 రేడియో దర్బార్ ద చాసది యా దా ఎఫ్ఎం 94 రేడియో దర్బార్ ద సవాబై చి సుమ రాజమా ఖాగో ఔ ద్రాన లిసనర్ ద